0: సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందే ఛానల్ రాగం.
1: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ జయప్రదా రామమూర్తి వేణుగాన కైరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్.
3: Listen to a Carnatic classical flute recital by Dr. Jayaparama Murthy. She is accompanied by Shriyam Suryadeepthi on violin and Shri P. Jayabhaskar on mridangam.
2: Karyakramamlo munduga vinandi Sriman Narayana Bhaulikallo Annamacharya Kirtana Adi Thalam.
3: Dr. Jayaprada begins her flute recital with a composition of Annamacharya. Sriman Narayana in Rag Bhauli set to Adi Thalam.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ

0: ఇప్పుడు వినండి వెంకటరమణ లతాంగిరాగంలో పాపనాశం శివన్ రచన రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ లతాంగి. వెంకటరమణ సెట్ రూపకతాళ్, కంపోజ్డ్ బై పాపనాశం శివన్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నగుమోము గణలేని త్యాగరాజస్వామి కృతి అభేరి రాగం ఆదితాళం.
1: డాక్టర్ జయప్ర కంక్లూడ్స్ హర్ ఫ్లూట్ రిసైటల్ విత్ అ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ అభేరి నగుమోము గణలేని సెట్ టు ఆదితాళ్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Veena recital by Sri K.S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. Ragam Nirantara Bharatiya Sangeeta Sraman. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ వి ప్రజెంట్ అ పురందరదాసు కృతి గజవదన ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన హంసధ్వని రాగం ఆతాళం పురందరదాసు కృతి వింటారు.

have just heard you a Tyagaraja Kruti Sobhilla Saptaswara in Dak Jagan Mohini set to Rupakatal. Mirintavariku Sobhilla Saptaswara Jagan Mini Ragam Rupakatalam Tyagaraja Swamiki Tanavinaru Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you are listening to Veena Recital by Sri K.S. Govindarajan. Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరి మీరు వింటున్నారు. శ్రీ కెఎస్ గోవిందరాజన్ కంటిన్యూస్ హిస్ వీణా రిసైటల్ విత్ ఎ ముత్తయ్య భాగవతార్ కృతి సురపాల సన్నుత యాగ్ ధర్మవతి సెట్టు ఆదితాళ్. కార్యక్రమంలో ఇప్పుడు సురపాల సన్నుత ధర్మవతి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతార్ కీర్తన వింటారు.

0: ఇప్పుడు వినండి విజయాంబికే విజయనాగరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: Now listen to a composition of Muthaiya Bhagavathar, Vijayambike, in Rag Vijayanagari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే, బేగడ రాగం, రూపక తాళం, సుబ్బరాయ శాస్త్రి రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీమతి ఈమని లలిత కృష్ణ. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సుబ్బరాయ శాస్త్రి, శంకరి నీవే, ఇన్ రాగ్ బేగడ సెట్ రూపక్తాల్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనైతినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి అపదూరుకు లోనైతినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical Veena concert by Srimati Emani Lalita Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.